0: గారె గారె
1: గారె
0: గారె గారె
1: సూర బదల
0: గారె గారె
1: అమ్మక
0: గారే
1: సూర కదరీ ఇన్నాయో ఎక్క చతుర నార అమ్మ చూడగలండి.